శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల, 22వ తేదీ, బుధవారం. నిలయంలో సమయం 5:58. శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. President Draupadi Murmu has called for expanding Indian-North Macedonia economic ties, urging businesses from both countries to move beyond trade and forge long-term partnerships based on investment, technology and innovation. Addressing the Indian-North Macedonia Business Forum in Skopje, President Murmu said her visit, the first ever by an Indian president to North Macedonia, reflects India's strong commitment to strengthening relations. President Murmu invited North Macedonia to collaborate with India on digital public infrastructure, highlighting the success of India's UPI platform.

0: మీరింతవరకు భక్తి రంజనీ కార్యక్రమంలో వినాయక స్వామి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

0: జీఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారు.
2: సృష్టిలో ఒక్క మనుషులకే కాదు, ప్రతి జీవికి ఆనందంగా ఉండాలనే తాపత్రయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారు చేసే పనులను విశ్లేషించి చూస్తే ఆనందం కోసం అన్వేషిస్తున్నట్లు స్పష్టంగా గోచరిస్తుంది. మన విద్యా విధానం డబ్బు సంపాదించడానికి, దానికోసమే జీవించటానికి ఉపకరిస్తుంది. కానీ ఎప్పుడు ఎల్లవేళలా ఆనందంగా ఉండడం ఎలాగో మార్గం చూపించదు. మనిషి తనకు తాను లోతుగా చూసుకుని దుఃఖం ఎందువల్ల కలుగుతుందో ఆలోచించ

0: ప్రతి ఒక్కరూ వారు చేసే పనులను విశ్లేషించి చూస్తే ఆనందం కోసం అన్వేషిస్తున్నట్లు స్పష్టంగా గోచరిస్తుంది. మన విద్యా విధానం డబ్బు సంపాదించడానికి, దానికోసమే జీవించడానికి ఉపకరిస్తుంది. కానీ ఎప్పుడు ఎల్లవేళలా ఆనందంగా ఉండడం ఎలాగో మార్గం చూపించదు. మనిషి తనకు తాను లోతుగా చూసుకుని దుఃఖం ఎందువల్ల కలుగుతోందో ఆలోచించాలి. మనసు తీరును, ఆలోచన వైఖరిని పరిశీలించుకోవాలి. ఆలోచన భావావేశాల స్థాయిలో ఏం జరుగుతోందోనన్న అవగాహన అవసరం. బాధకు కారణం నెరవేరని కోరికల, అంతులేని ఆశల, చాలా సందర్భాల్లో మనకు ఇష్టమైన వారి నుంచి, ఆత్మీయులనుకున్న వారి నుంచి వ్యతిరేకత ఎదురవడం ఒక కారణమవుతూ ఉంటుంది. ఆశలు అదుపు తప్పడం మరో కారణం. మనిషి ఆశాజీవి. ఆశలే జీవితంలో పురోగతికి కారణమవుతుంటాయి. గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతోనే ప్రయాణం ప్రారంభించడం జరుగుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలనే పరీక్షలు రాస్తారు. విజయం సాధించాలనుకోవడం జీవితంలో అంతర్భాగం. ఆ ఆశలే దుఃఖానికి కారణమవుతాయని ఆలోచించుకోవాలి. ఆశలు తీరని పక్షంలో ప్రవర్తనా ధోరణి ఎలా ఉంచుకోవాలన్నది ముఖ్యం. ఆనందాన్ని జీవితంలో ఆహ్వానించడానికి ద్వారాలు తెరిచి ఉంచాలి. దానంతటా అవి తెరుచుకోవడం జరగదు. భౌతికపరమైన విషయాలను, అనవసర విశ్లేషణలను దరిచేరకుండా చూసుకుంటే ఉత్తమం. విశాలమైన భవంతులు, విలాసవంతమైన వాహనాలు, బాగా నిలదొక్కున్న వ్యాపారం, చింతలు లేని కుటుంబం, కానీ స్థిమితంగా లేని మనసు. దీనివల్ల ఫలితం ఏమిటి? ఆనందం ఎలా వస్తుంది? సంతృప్తి అన్నింటికన్నా ముఖ్యం. మనిషి తన సమస్యల్ని లెక్కపెట్టుకున్నంతగా సంతోషాన్ని లెక్కబెట్టుకోడు. ఆనందం ఎప్పుడో భవిష్యత్తులో ఉంటుందని అనుకునేది కాదు, వర్తమానంలో అనుభవించేదే. ఏ రోజుకా రోజు లౌకికంగా చేసే కర్మల కారణంగానే ప్రాప్తించేది అని గుర్తించాలి. భగవంతుడు మనలోనే కాదు, మనం శత్రువులుగా భావించేవారిలో సైతం ఉండి నాటకాన్ని నడిపిస్తుంటాడు, నవరసాలను పండిస్తుంటాడు. నిజానికి మనం శత్రువులు అనుకుంటున్న వారెవరూ నిజమైన శత్రువులు కారు. సందేహాలు, భయాలు, బాధలు, బెంగలు, ఇవన్నీ శత్రుత్వానికి దారితీయించేవి. ఇతరులను తీర్చిదిద్దాలనుకోవడం, మార్చాలనుకోవడం కంటే మనల్ని మనం పరిస్థితులకు అనుగుణంగా, ధర్మానుసారంగా సరిదిద్దుకుంటే పరిపూర్ణమైన ఆనందం దక్కుతుంది. మనం ఏ విషయంలోనైనా, ఎవరి నుంచైనా ఏమీ ఆశించని సందర్భాల్లో కలిగేదే నిజమైన ఆనందం. ఏ బంధంలో చిక్కుకోని వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంటాడు. మరో జీవితో బంధం ఏర్పరచుకుంటే పరిస్థితులకు బానిసైనట్టే. బానిసైతే బాధలు తప్పవు. బంధాలు ఏర్పరచుకోవడం అంటే ప్రపంచానికి దూరంగా బతకడం కాదు, ప్రపంచంలో ఉంటూనే దేనినీ అతికించుకోకుండా ఉండగలగడం. ఇది గొప్ప స్థితి. దీనికి సాధన అవసరం. నిజమైన ఆనందం నిశ్శబ్దంలోంచి, ధ్యానంలోంచి పుడుతుంది. నిత్య జీవితంలో మనుషులను కలిసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆలోచనలు పంచుకుంటున్నప్పుడు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. కానీ అదే నిజమైన ఆనందం కాదనే వాస్తవం గ్రహించాలి. నిజమైన ఆనందం చాలా లోతైంది, ప్రకాశవంతమైంది, సంపూర్ణమైంది, పరిస్థితులకు అతీతంగా ఉంటుంది. మనిషి మంచి ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం ఎంత ప్రయాసైనా పడతాడు, ఆనందానికి అదే ముఖ్యమని భావిస్తాడు. వాస్తవానికి ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్యం వైపు దృష్టి సారించవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే దేహంలో రక్త ప్రసరణ, దాన్ని బట్టే ఇతర వ్యవస్థలు. ఆనందస్థితిలో ఉన్న మనసు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. పరిస్థితులు ఏవైనా సంతృప్తితో జీవించే వీలు దొరుకుతుంది. సద్భావనలు కలిగి ఉంటే సక్రమ స్పందనలు ప్రయాణిస్తాయి. ఆనందం నిరంతరం ఒక ధారగా ప్రవహిస్తుంది. పంచుకునే గుణం పెంచుకోవాలి. సరళం, సామాన్యం, సహజం, సంతోషం, ఇవి ఉంటే చాలు. దేనినైనా మనసే సృష్టిస్తుంది. సృష్టించబడే ఫలితం, తీరు ఆనందానికి కారణమవుతుంది.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతన్నలకు నమస్కారం. బిందు, తుంపర సేద్యం, వాటి ప్రాధాన్యత అనే అంశాన్ని గురించి మొట్టమొదట తెలుసుకుందాం.

తుంపర సేద్యం అంటే ఏంటంటే నీటిని పైపుల ద్వారా పంపించి నేరుగా పంట మొక్కలపైన వర్షపు జల్లులు పడేటట్లుగా చేసే యంత్ర పరికరాన్ని స్ప్రింక్లర్ అంటారు. దీని ఫలితంగా నీరు ఆదా అవుతుంది. తుంపర్ల పద్ధతి వలన ఉపయోగాలేంటంటే నీరు ఆదా అవుతుంది, సాగు చేసేందుకు వీలుకాని భూమి సేద్యానికి వస్తిగా ఉంటుంది, ఏడాదిలో ఎక్కువ పంటలను మనం తీసుకోవచ్చు, సమానంగా నీటి సరఫరా జరుగుతుంది, ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది, అలాగే సద్వినియోగం అవుతుంది, కలుపు మొక్కల బెడద కూడా తక్కువగా ఉంటుంది. తుంపర్ల పద్ధతిలో సేద్యం చేయడం వలన లాభాలు. మొదట నీటి ఆదా గురించి చూస్తే, మామూలు పద్ధతిలో ఏ పంటకైనా సరే కాలువల ద్వారా పంపే నీరు కొంత నేలలో ఇంకిపోయి మరికొంత గడ్డి మొక్కలు పీల్చుకుని తర్వాత పంట మొక్కలకు నీరు అందుబాటులోనికి వస్తుంది. దీనివలన నీరు ఎంతో నష్టం జరుగుతుంది. అదే స్ప్రింక్లర్ల ద్వారా అయితే నీరు పైపు ద్వారా ప్రవహించి నేరుగా పంటపైన వర్షపు జల్లులాగా పడుతుంది. మామూలు పద్ధతిలో ఎకరానికి పారించే నీటిలో స్ప్రింక్లర్ల ద్వారా 2.5 నుంచి 3 ఎకరాల దాకా నీటిని పారించుకోవచ్చు. సాగు చేసేందుకు వీలుకాని భూమి సేద్యానికి వస్తిగా ఉంటుంది. ఇసుక నేలలు, బంకమట్టి నేలలు, నల్లరేగడి నేలల్లో చదును చేసేందుకు వీలుకాని ఎగుడు దిగుడు నేలల్లో స్ప్రింక్లర్లను వాడి సమర్థవంతంగా సేద్యం చేసుకోవచ్చు. నీరు ఇంకడము, వృధాగా పోవడము నివారించబడుతుంది. అవసరమైన సమయానికి అవసరమైనంత నీటిని మాత్రమే వేళ్ల వ్యవస్థ దగ్గర తేమ అందుబాటులో ఉంచుతుంది. వానలు లేనప్పుడు కూడా తుంపర్ల సాధనాలను వాడి భూమిని తయారు చేసుకుని సంవత్సరానికి 3 లేదా 4 పంటలను పండించుకోవచ్చు. సమానంగా నీటి సరఫరా మొక్కలన్నింటికీ జరుగుతుంది. సాధారణ పద్ధతిలో అయితే నీరు పారే దశకి దగ్గరగా ఉన్న మొక్కలకు నీరు ఎక్కువగాను, దూరంగా ఉన్న మొక్కలకు నీరు తక్కువగాను చేరుతుంది. కాని స్ప్రింక్లర్లతో అయితే నీటిని ఇవ్వడం ద్వారా అన్ని మొక్కలకు సమానంగా నీరు అందడం వలన అన్ని మొక్కలు కూడా ఏపుగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఎరువుల వాడకానికి వస్తే, భూమిలో వేసిన ఎరువు మామూలు పద్ధతిలో నీటిని పెట్టినప్పుడు కొట్టుకుని పోవచ్చు, లేదా మొక్కల వేర్లకు దిగువ భాగంలోకి నీటితో కలిసి ఇంకిపోవచ్చు. కాలువల ద్వారా నీరు పారేటప్పుడు సాధారణ పద్ధతిలో వేసిన ఎరువు ఆ కాలువ పారుదలకు దగ్గరగా ఉన్న ఎరువులన్నీ కూడా కొట్టుకుని పోయి దూరంగా ఉన్న మొక్కల దగ్గర ఆగిపోతాయి. దానివలన దగ్గరగా ఉన్న మొక్కలకు ఎరువులు సరిపోకుండా వస్తుంది. కాని స్ప్రింక్లర్ల ద్వారా నీరు జల్లు మాదిరిగా పడుతుంది కాబట్టి నీటిలో ఎరువును కరిగించి స్ప్రింక్లర్ల ద్వారా ఎరువును వేయడం వలన ఎరువు పూర్తిగా సద్వినియోగం అవుతుంది. వాడే నీటిలో పంటకు వేయవలసిన ఎరువుల్ని కలిపి వాడే పద్ధతినే ఫెర్టిగేషన్ అంటారు. పొలంలో ముఖ్యంగా కాలువలు, గట్లు ఉండనవసరం లేదు కాబట్టి మామూలు పద్ధతిలో అభివృద్ది చెందే కలుపు మొక్కల బెడద ఇక్కడ ఉండదు. ఇక బిందు సేద్యం వలన కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం. దాదాపు 50 నుండి 70% నీరు ఆదా అవుతుంది. ఒక ఎకరానికి సరిపడే నీటితో 2.5 నుండి 4 ఎకరాల దాకా డ్రిప్ పద్ధతిలో పైరును పండించుకోవచ్చు. మొక్క వేళ్ల భాగంలో కావలసినంత తేమ ఉండడంతో మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది. మొక్కకు కావలసిన ఎరువులను నీటి ద్వారా పంపడానికి వీలవుతుంది కాబట్టి ఎరువులు వృధా అవ్వవు. రాత్రి వేళల్లో కూడా నీటిని పైరుకు పెట్టేందుకు వీలవుతుంది. పొలంలో ఎత్తు పల్లాలు ఉన్నా కూడా అన్ని మొక్కలకు సమర్థవంతంగా నీటి సరఫరా చేయడం వీలవుతుంది. మొక్కల మధ్యలో ఖాళీ ప్రదేశాల్లో తేమ ఉండదు కాబట్టి కలుపు మొక్కలు తక్కువగా ఉంటాయి. సాధారణ నీటిపారుదల పద్ధతితో పోలిస్తే కూలీ ఖర్చు, సరఫరా కయ్యే ఇంధనపు ఖర్చు కూడా తగ్గుతుంది. పైపుల ద్వారా నీటిని సరఫరా చేయడం వలన పొలంలో భూమి కోత ఉండదు. బిందు సేద్య పద్ధతి ద్వారా పలు రకాలైన పంటలకు నీటిని సరఫరా చేయవచ్చు. ముఖ్యంగా ఉద్యాన పంటలైన మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, కొబ్బరి వంటి పండ్ల తోటల్లో పలు రకాల కూరగాయలు, పూల మొక్కలు మరియు సేద్య పంటలైన పొగాకు, పత్తి, చెరకు వంటి భూముల్లోనూ బిందు సేద్య పద్ధతి వలన నీటి ఆదాయే కాకుండా అధిక దిగుబడులను కూడా

సాధించవచ్చు. ఇక సేంద్రీయ ఎరువుల వాడకం లాభాలను గురించి తెలుసుకుందాం. జంతువులు మానవుల విసర్జిత పదార్థాలు ఆకులు వృక్ష సంబంధ పదార్థాలతో ఏర్పడిన ఎరువునే సేంద్రీయ పదార్థం అంటారు. నవీన వ్యవసాయ పద్దతుల్లో ఉపయోగించే రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ వనరులైన సేంద్రీయ పదార్థాలు వాడి ప్రకృతి సహజమైన పద్దతులు పాటించి వ్యవసాయం చేయడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు. నిర్జీవ జీవ పదార్థాల్లో ఉండే సేంద్రీయ పదార్థాలను సూక్ష్మజీవులైన బ్యాక్టీరియాతో కుళ్లింపచేసి వాటిలో ఉండే వివిధ ఖనిజ పదార్థాలను మొక్కలకు పోషక పదార్థాల రూపంలో అందజేస్తాయి. ఈ ప్రక్రియను మినరలైజేషన్ అంటారు. భూమిలో ఉండే ఈ కుళ్లిన సేంద్రీయ పదార్థాన్ని హ్యూమస్ అంటారు. సేంద్రీయ ఎరువుల వాడకం వలన లాభాలను గురించి తెలుసుకుందాం. సేంద్రీయ పదార్థం నేలకు జీవం లాంటిది. ఇది మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాష్ ను అందివ్వడమే కాకుండా సూక్ష్మ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, గంధకం వంటి పోషకాలను భూమిలో మార్పిడి చేసుకునే శక్తి పెంపొందించి పోషకాలను నేలలో పట్టి ఉంచుతుంది. నేల భౌతిక స్వభావం మెరుగుపడి నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరగడమే కాకుండా ఆమ్లత్వం తగ్గి చెల్కా నేలలు, ఇసుక నేలలు, గరప నేలల్లో సేంద్రీయ పదార్థం పెరుగుతుంది. సూక్ష్మజీవుల క్రియలను ప్రోత్సహించి సూక్ష్మజీవుల మధ్య సయోధ్య పెంచుతుంది. భూమి గుల్లబారుతుంది. తర్వాత జీలుగా, జనము, అపరాల వంటి పచ్చిరొట్ట పంటల ద్వారా నేలలో భూసారం పెరుగుతుంది. అంతేకాకుండా సూక్ష్మజీవుల అభివృద్ది జరిగి అవి ఉపయోగకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. సేంద్రీయ ఎరువుల వలన నేల గుల్లబారి వేర్లు చొచ్చుకొని పోవడానికి, తేలికగా మొక్క నేలలో పాతుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేలలో నీటి మట్టం కూడా పెరుగుతుంది. సేంద్రీయ పదార్థం వలన పంట నాణ్యత, రుచి, నిల్వ ఉండే గుణము పెరుగుతాయి. అంతేకాకుండా దిగుబడులలో స్థిరత్వాన్ని పెంచవచ్చు. పురుగుల బారి నుండి, తెగుళ్ల బారి నుండి రక్షణతో పాటు వరిలో ధాన్యం విరుగుదలను తగ్గిస్తుంది. వేరుశెనగలో అయితే ఔటర్ను పెంచుతుంది. సేంద్రీయ ఎరువులు జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, లెగ్యూమ్ జాతి పంటల కోసం రైజోబియం, పాస్పోబాక్టీరియాలు భూసారాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1 ఆగస్టున ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో

0: ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్టేషన్ సేవా కేంద్రాలు, ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్టేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి ప్రశ్న కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇది ఒక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ,
2: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్ సర్వీస్ చేసేవాళ్ళు, నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే, మీరు మనసుతో చూసేది నర్సింగ్. మీరు ఎలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి, విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర దగ్గర 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట ప్రభుత్వం మెడికల్ కి ఖర్చు పెడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
0: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని

0: తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. పది గంటల 15 నిమిషాలకు, 12:10, 12:40, 1:30, 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసారం పెంచడంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యత గురించి పెరుమాలపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి వజంతా గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00-8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:00 పార్లమెంట్లో జరిగే ప్రశ్నోత్తర కార్యక్రమ రికార్డింగ్ వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం

0: ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన, పురాతనమైన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు.
2: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशं पै निन्न सायंत्रं ढिल्ली लोनी लोक कल्याण मार्ग समीपंलो निरसन तेलुपुतुन्न కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్

0: అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికి వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తరం మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఆర్ఎఫ్ఐ నిరాకరణ ఉద్యమం గురించి విశేషాలు వింటారు సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన శస్త్రచికిత్స అధునాతన పద్ధతుల గురించి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
2: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
2: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
2: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
2: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భారత స్వాతంత్ర్య సమరంలో ఖిలాఫత్ ఉద్యమం ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమం గురించి విశేషాలు.
6: శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో జలియన్ వాలాబాగ్ ఘటన గురించి తెలుసుకున్నాం కదా. ఆ ఘటన భారతీయుల మనసుల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం టర్కీకి సంబంధించిన పరిణామాల వల్ల భారత ముస్లింలలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం భారత స్వాతంత్ర్యోద్యమాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చిన కీలక ఘట్టంగా నిలిచింది. ఖిలాఫత్ ఉద్యమం విషయానికొస్తే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీ సామ్రాజ్యంపై విధించిన నిబంధనల కారణంగా ప్రపంచ ముస్లింలలో ఆందోళన వ్యక్తమైంది. టర్కీ సుల్తాన్ను ఖలీఫాగా భావించిన అనేక మంది భారత ముస్లింలు ఆయన స్థానం గౌరవం పరిరక్షించబడాలని కోరుతూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీ, అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి నాయకులు ప్రముఖంగా నాయకత్వం వహించారు. జాతీయ ఐక్యతకు ఇది ఒక అవకాశంగా భావించిన గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దీనివల్ల వివిధ వర్గాల ప్రజలు ఒకే వేదికపైకి రావడానికి అవకాశం ఏర్పడింది. సహాయ నిరాకరణ ఉద్యమం విషయానికొస్తే, 1920 భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం అహింసా మార్గంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రజల సహకారాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా స్వపరిపాలన కోసం ఒత్తిడి తీసుకురావడం. ఉద్యమంలో భాగంగా ప్రజలను, ప్రభుత్వ విద్యాసంస్థలను విడిచిపెట్టడం, న్యాయస్థానాల వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ బిరుదులు గౌరవాలను తిరిగి ఇవ్వడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, ఖాదీ వస్త్రాల వినియోగాన్ని పెంచడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమ ప్రభావం పరిశీలిస్తే గనక దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, న్యాయవాదులు, రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఖాదీ వినియోగం, జాతీయ విద్యాసంస్థల స్థాపన వంటి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. ఈ ఉద్యమం ద్వారా భారత స్వాతంత్ర్యోద్యమం తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి సామాన్య ప్రజల ఉద్యమంగా రూపుదిద్దుకుంది. 1922 ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనలో ఒక పోలీస్ స్టేషన్కు నిప్పంటించబడింది. ఈ సంఘటనలో పలువురు పోలీసులు మరణించారు. అహింసే తన ఉద్యమానికి మూల సూత్రమని భావించిన మహాత్మాగాంధీ హింసకు అవకాశం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ గాంధీజీ తన అహింస

0: సిద్ధాంతానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నారని చరిత్రలో పేర్కొన్నారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం భారత స్వాతంత్ర్యోద్యమంలో విశేష ప్రాధాన్యం పొందాయి. ఒకవైపు ఈ ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంచి జాతీయోద్యమాన్ని సామూహిక ఉద్యమంగా మార్చాయి. మరోవైపు ఉద్యమం నిలిపివేయడంపై కొందరు నాయకులు నిరాశ వ్యక్తం చేసినప్పటికీ అహింసా మార్గాన్ని కాపాడడమే గాంధీజీ ముఖ్య లక్ష్యమని పలువురు చరిత్రకారులు విశ్లేషిస్తారు. ఈ ఉద్యమాలు భారత ప్రజల్లో స్వాతంత్ర్య భావనను మరింత బలపరిచిన విషయం మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఖిలాఫత్ ఉద్యమం ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమం భారత స్వాతంత్ర సంగ్రామాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. మత ప్రాంత వర్గభేదాలకు అతీతంగా లక్షలాది మంది ప్రజలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చేశాయి. అహింస, స్వదేశీ, స్వావలంబన, జాతీయ ఐక్యత వంటి విలువలు దేశవ్యాప్తంగా మరింత బలపడ్డాయి. సహాయ నిరాకరణ ఉద్యమం ముగిసిన తర్వాత కూడా భారతీయుల స్వాతంత్ర ఆకాంక్ష తగ్గలేదు. ఉద్యమాన్ని క్రొత్త దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు వివిధ మార్గాలను అన్వేషించారు. ఈ నేపథ్యంలో స్వరాజ్ పార్టీ ఆవిర్భావం, అనంతరం సైమన్ కమిషన్ రాక, దేశవ్యాప్త నిరసనలు భారత జాతీయోద్యమంలో క్రొత్త అధ్యయనానికి నాంది పలికాయి. రేపటి కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు భారత స్వాతంత్ర సమరంలో ఖిలాఫత్ ఉద్యమం ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమం గురించి విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వైద్య విజ్ఞానం శీర్షికన శస్త్రచికిత్స అధునాతన పద్ధతుల గురించి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి బుధవారం ఉదయం ప్రభాత రేఖల్లో వైద్య విజ్ఞానం శీర్షికన మంచి మంచి వైద్య నిపుణులతో మనం పరిచయాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. అయితే వైద్య విభాగం అయినప్పటికీ కూడా అన్నిటికీ సమాంతరమైనది అలాగే కావలసిన విభాగం ఒకటి ఉంది, అదే సర్జరీ విభాగం. ఈ సర్జరీ విభాగం అంటే శస్త్రచికిత్స విభాగం అనేది ఏ వ్యాధి అని సంబంధం లేకుండా దేనికైనా కూడా వారు అంటే శస్త్రచికిత్స నిపుణులు ఆ విభాగానికి అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఎంతోమందికి శస్త్రచికిత్స గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి, అలాగే శస్త్రచికిత్సలో ఎన్నో అధునాతన పద్ధతులు కూడా వచ్చాయి. ఒకప్పుడు మత్తుమందు లేకుండానే శస్త్రచికిత్సలు చేసిన రోజుల నుంచి ఈరోజు అసలు మనకు తెలియకుండానే ఆ సర్జరీ చేసి సర్జరీ అయిపోయిందా అనే అనుమానము అలాగే అంత సంతోషం కలిగించే సందర్భం వరకు వచ్చాం మనం. ఇన్ని

0: గ్రామాల్లో రోగికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ చేయటం అనేది ఒక ఎంతో నైపుణ్యంతో కూడుకున్న విద్య. కాబట్టి మనం అసలు ఈ శస్త్రచికిత్సలు ఎలా జరుగుతాయి, ఏ వ్యాధులకు శస్త్రచికిత్సలు అవసరమవుతాయి, ఏవేమి అధునాతన పద్ధతులు ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వివరాలు మనకు తెలియజేయడానికి గతంలో ఈఎస్ఐ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా చేసి ప్రస్తుతం మంచి శస్త్రచికిత్స నిపుణులుగా తన సేవలు అందిస్తున్న డాక్టర్ కె శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ గారు.
1: నమస్తే
0: డాక్టర్ గారు. ప్రధానంగా చెప్పండి, అసలు ఒక శస్త్రచికిత్స నిపుణులుగా మీరు ఈ శస్త్రచికిత్సలు ఏ ఏ సందర్భాల్లో అవసరమవుతాయి, ఏ ఏ వ్యాధులకు ఇవి తప్పనిసరి అవుతాయి అనే విషయాలు మాకు తెలియజేయండి.
1: అట్లా ఓం నమో వెంకటేశ. శస్త్రచికిత్స అనేది ఫస్ట్ మెడికల్గా ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తాం సార్. మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్, ఎందుకంటే ఏదైనా సపోజ్ స్వెల్లింగ్ అనుకోండి, ఫస్ట్ ఏదైనా ఒక స్వెల్లింగ్ తీసుకుంటాం శరీరంలో, ఎక్కడైనా ఒక స్వెల్లింగ్, ఆ స్వెల్లింగ్ని ఫస్ట్ ఒక, ఎందుకంటే ఆ స్వెల్లింగ్లో రకరకాలుగా ఉంటుంది అనమాట, అది బినైన్ మ్యాలిగ్నెంట్ కూడా అని ఉంటాయి అనమాట. కొన్ని స్వెల్లింగ్స్ దానికి అంతట అవే చిన్నగా గ్లో స్లో గ్రోయింగ్ అటు వస్తూ ఉంటుంది. కొన్ని స్వెల్లింగ్స్ ఫాస్ట్ గ్రోయింగ్, తర్వాత అనుమానాస్పదంగా ఉండే స్వెల్లింగ్స్ని మనం దానికి బయాప్సీ లాగా చేసి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ లాగా చేసి తర్వాత సర్జరీ చేస్తాం అనమాట. కొన్ని స్వెల్లింగ్స్ వచ్చి మామూలుగా బినైన్ స్వెల్లింగ్స్ అనమాట, అవి హార్మ్లెస్ స్వెల్లింగ్స్. ఆ హార్మ్లెస్ స్వెల్లింగ్స్ని అంత ఎమర్జెన్సీగా దాన్ని తీయాల్సిన అవసరం లేదు. కొన్ని ఈ స్వెల్లింగ్స్ ఏదైనా కానీ మందులకు కొన్ని నయంగా వస్తుంది. అది బేసిక్గా అటువంటి స్వెల్లింగ్స్ అన్నింటిని మనము సర్జరీ సింపుల్గా లోకల్ అనస్థీషియా చేసి నీట్గా పెయిన్ లేకుండా పేషెంట్కి ఇబ్బంది లేకుండా జస్ట్ దానికి నిక్టాక్టర్ లాగా ఒక మందు పెట్టేసి ప్లాస్టర్స్ కూడా అంటించే విధానం కూడా వచ్చింది.
0: కుట్లేసే పని కూడా లేకుండా,
1: కుట్లేసే పని కూడా లేకుండా స్కార్లెస్గా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే సపోజ్ ఫేస్లో వస్తుంటుంది ఒకసారి ఒక పేషెంట్స్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పేషెంట్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట, ఫేస్కి సార్ చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఆ స్కార్ రాకుండా చేయండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి నిదానంగా వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ లాగా చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ స్వెల్లింగ్ రిమూవ్ చేస్తూ ఉంటాం సార్.
0: అయితే అసలు మొట్టమొదటిగా ఈ శస్త్రచికిత్స విధానం ఏ రకంగా అంటే ఎప్పుడు మొదలైందంటారు?
1: ఇది శస్త్రచికిత్స మనకి పూర్వీకులు దాన్ని చేశారు సార్. అది దాన్ని చేసిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రాడ్యువల్గా, ఎందుకంటే ఫస్ట్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట శస్త్రచికిత్స అనేది, గట్టిగా పట్టుకొని చేయడము, తర్వాత అప్పుడు కొంచెం పెయిన్ఫుల్గానే ఉండేది. గ్రాడ్యువల్గా ఈ అనస్థీషియా అనేది వచ్చిన తర్వాత నుంచి అసలుకి పేషెంట్కి హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇది మోడర్న్ సర్జరీ అంటే అటే సార్, వితౌట్ అనస్థీషియా అనేది అసలు చేయకూడదు, నేరం అది. సో ఆల్వేస్ వీ డూ అనస్థీషియా అండ్ దెన్ డూ ద సర్జరీ. సో ఈ అనస్థీషియా తీసుకున్నప్పుడు ప్రతిసారి కన్సెంట్ తీసుకొని, పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకొని నీట్గా, ఎందుకంటే మనం వీ హ్యావ్ టు టెల్ టు పేషెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఏది మనకి హండ్రెడ్ బై హండ్రెడ్కి హండ్రెడ్ ఒకసారి మనం కూడా అనస్థీషియాలో కొన్ని చెప్పలేము. ఈ అనస్థీషియాలో జనరల్ అనస్థీషియా అని ఉంటుంది, స్పైనల్ అనస్థీషియా ఉంటుంది, లోకల్ బ్లాక్స్ అని ఉంటుంది, తర్వాత లోకల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా, చాలా రకాలు ఉంటాయి సార్. వీటన్నిటికి చాలా జాగ్రత్తగా మనం ఏదైనా కానీ ఒక సర్జరీ అనేది చేసేటప్పుడు, అనస్థీషియా ఇచ్చేటప్పుడు పేషెంట్ కన్సెంట్, పేషెంట్ దగ్గర వాళ్ళ అటెండర్స్ దగ్గర తీసుకొని చేయాలి.
0: వాళ్ళ అంగీకారం,
1: వాళ్ళ అంగీకారంతో కన్సెంట్, దాన్ని కన్సెంట్ అంటారు సార్. ఆ కన్సెంట్ అంగీకారం తీసుకొని దానికి సపరేట్గా పర్ఫార్మెన్స్ ఉంటాయి సార్, దాంట్లో వాళ్ళందరూ సంతకాలు పెట్టించుకొని చేస్తాం. అప్పుడు సర్జన్కి హ్యాపీగా ఉంటుంది, అనస్థీషియా కూడా హ్యాపీగా ఉంటుంది, పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది సార్.
0: అయితే మరి డాక్టర్ శ్రీధర్ గారు, శస్త్రచికిత్స చేయించుకోవాలి అని ఎప్పుడు నిర్ధారిస్తారంటారు?
1: అదే సార్, దీనికి బేసిక్గా ప్రిలిమినరీగా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాం సార్, అపెండిక్స్ అని తీసుకుంటాం సార్ ఎగ్జాంపుల్. అపెండిక్స్ అనేది రైట్ ఇలాక్ ఫోసాలో పెయిన్ అని వస్తుంది, పెయిన్ దానికి ఒక సింప్టమ్స్ వస్తాయి సార్ మెయిన్గా, పెయిన్, వామిటింగ్, ఫీవర్ అని మూడు సింప్టమ్స్ వస్తాయి. సో పెయిన్ వచ్చి రైట్ ఇలాక్ ఫోసాలో పెయిన్ అంటాడు పేషెంట్, ఎప్పుడు పాయింట్ చూపిస్తారు సార్ ఇక్కడ పెయిన్ వస్తా ఉంది సార్, వామిటింగ్, ఫీవర్ వస్తూ ఉంది నాకు అని పేషెంట్ కంప్లైంట్స్ చెప్తారనమాట. అది వాళ్ళు రెండు రోజులు, ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల మందులు అన్నీ వాడుకొని తర్వాత మన డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది. మామూలుగా వచ్చిన తర్వాత మేము దానికి ఎగ్జామ్ చేస్తాం. ఇంత పొరపు అయితే ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి, అల్ట్రాసౌండ్లు, తర్వాత ఇంకా చాలా చాలా ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్లు ఉన్నాయి. అంత పొరపు మేము క్లినికల్ ఎగ్జామినేషన్తోనే దాన్ని డయాగ్నోస్ చేసేసి ఆ కేసుని, పేషెంట్ హిస్టరీ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ క్లినికల్ ఎగ్జామినేషన్, అదే సరిపోతుంది అనమాట. దాంట్లోనే మోర్ దెన్ 70% మనకి డయాగ్నోస్ వచ్చేస్తుంది. సో ఇంకా మనకి కన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు ఈ అల్ట్రాసౌండ్, ఇంకా అల్ట్రాసౌండ్ నుంచి ఇంకా ఫర్దర్ కావాలంటే ఇంకా 90%, ఇంకా 100% కావాలంటే సిటీ స్కాన్లు అవి తీసుకొని కన్ఫర్మ్ చేస్తున్నాం సార్. చేసిన తర్వాత అప్పుడు ఒక కంక్లూషన్ వస్తున్నాం, ఓ ఈ పేషెంట్కి అపెండిక్స్ వచ్చింది, సో అపెండిక్స్కి ఆపరేషన్ చేయాలా అనేది అన్నీ నాకు వస్తాం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి పేషెంట్ అడుగుతాం అనమాట, ఎందుకంటే వీళ్ళకి ఓపెన్ అపెండిసెక్టమీ, లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ రెండు రకాలు ఉన్నాయి సార్. ఈ ఓపెన్ అపెండిసెక్టమీ అంటే కొంచెం

0: మార్బిడిటీ ఉంటుంది అన్నమాట. మార్బిడిటీ అంటే పేషెంట్కి రికవరీ కొంచెం డిలే అవుతుంది. పేషెంట్కి ఇంకా వాళ్ళు సపోజ్ మాన్యువల్ లేబర్ అనుకోండి సార్, వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవడానికి బరువులు ఎత్తుకోవడానికి దానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పెయిన్ మాత్రం చాలా మినిమం 6 to 1 year పడుతుంది అన్నమాట కంప్లీట్గా మామూలుగా వచ్చేదానికి. సో ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అయితే మనం ఇచ్చిన 3 holes వేసుకొని లోపల చూసుకొని దాన్ని తీసేసి మనకి చేసేస్తాము. పేషెంట్ సెకండ్ డే నుంచి డే కేర్ ప్రొసీజర్లా చేసేస్తున్నాం. తర్వాత యాక్టివిటీస్ అన్ని బాగా నార్మల్గా
1: చేసుకోవచ్చు. అయితే మరి మీరు లాప్రోస్కోపిక్ అని అన్నారు డాక్టర్ గారు, ఈ శస్త్రచికిత్స విధానంలో ఏమేమి విభాగాలు ఉన్నాయంటారు?
0: శస్త్రచికిత్సలో మెయిన్గా అంటే ఇప్పుడు అంటే జనరల్ సర్జరీ ఉంది సార్ మంది. జనరల్ సర్జరీ అంటే జనరల్ సర్జరీ ఒకటి అంటే రిలేటెడ్గా మరి గ్యాస్ట్రోఎంటెస్టైనల్ సర్జరీస్
1: అంటే సర్జరీ చేసే విధానాలు
0: విధానాలు
1: ఏమేమి ఉన్నాయంటారు?
0: సర్జరీ చేసే విధానం అదే సార్, ఓపెన్ ఆపరేషన్స్ ఒకటి, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్, దెన్ రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చేస్తారు. అది ఈ రోబోటిక్ సర్జరీస్ అంటే ఇంకా మైన్యూట్గా ఇప్పుడు సపోజ్ లోపల ప్యాంక్రియాటిక్ సర్జరీస్, తర్వాత ప్రిసిషన్ అంటే బాగా కరెక్ట్గా ప్రొసీజర్స్ కరెక్ట్గా ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఈ సూచర్స్ అన్ని బాగా కరెక్ట్గా అప్లోడ్ చేసుకొని చేసేదానికి,

0: చేసే విధానాలు
1: విధానాలు సార్
0: విధానాలు ఏమేమి ఉన్నాయి అంటారు?
1: సర్జరీ చేసే విధానం అదే సార్, ఓపెన్ ఆపరేషన్స్ ఒకటి, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్, దెన్ రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయి సార్. అది ఈ రోబోటిక్ సర్జరీస్ అంటే ఇంకా మైన్యూట్గా, ఇప్పుడు సపోజ్ లోపల ప్యాంక్రియాటిక్ సర్జరీస్, తర్వాత ప్రిసిషన్ అంటే బాగా కరెక్ట్గా ప్రొసీజర్స్ కరెక్ట్గా, ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఈ సూచర్స్ అన్ని బాగా కరెక్ట్గా అప్లోడ్ చేసుకొని చేసేదానికి, తర్వాత ఎక్కువ ఇంకా లాప్రోస్కోపిక్ అని అడ్వాన్స్డ్ ప్రొసీజర్ సార్ అది. సో ఆ ప్రొసీజర్ చేస్తూ ఉంటే పేషెంట్కి ఇంకా బాగా రికవరీ మార్బిడిటీ తగ్గేదానికి ఇవన్నీ రోబోటిక్ సర్జరీస్ అని పెట్టారు. కానీ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ మన తిరుపతిలో ఇప్పుడు లాప్రోస్కోపికే చేస్తున్నారు, రోబోటిక్ ఇంకా రాలేదు సార్. ఇది ఇంకా వేరే ఇంకా చెన్నై అపోలో అట్లాంటి కొన్ని హాస్పిటల్స్ అవైలబుల్ చేస్తున్నారు.
0: అయితే మన డాక్టర్ గారు, ఈ సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అదే సార్, మెయిన్గా వచ్చి సర్జరీ అనేది పేషెంట్ అప్పుడు ముందు మనం పేషెంట్కి మనమే చెప్తాం సార్. అది ఫస్ట్ అడ్మిట్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోతాయి. ఇన్వెస్టిగేషన్ తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత పేషెంట్ని, తర్వాత ఇంకా వాళ్ళకి మనకనే తెలుస్తుంది ఇది హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గిందా, తర్వాత ఇంకా బ్లీడింగ్ టైం క్లాటింగ్ ఏమైనా తగ్గిందా, షుగర్ ఏమైనా ఎక్కువ ఉందా, ఆ లెవెల్స్ అన్ని చూసుకొని ఒకళ్ళు అన్ని ఒకటి అన్ని కంట్రోల్ చేసుకొని సర్జరీ దిద్దాం సార్. అంతేకాని వితౌట్ డైరెక్ట్గా విషుడ్ సార్, ఫస్ట్ ఆల్ ఇన్వెస్టిగేషన్, తర్వాత ప్రీ అనస్టిక్ చెకప్ అని ఒకటి ఉంటుంది సార్, పిఎస్సీ అంటారు. అనసిస్ట్ ఫస్ట్ చూస్తారు పేషెంట్ని, తర్వాత సపోజ్ ఏజ్ కూడా 50-60 ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కువ కార్డియోగ్రామ్ చూడ చేస్తారు సార్. హార్ట్ ఎందుకంటే కార్డియక్ ఎవాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్, తర్వాత ఫిజిషియన్ ఒపీనియన్ అవన్నీ తీసుకొని సర్జరీ చేస్తారు సార్. ఎందుకంటే వితౌట్ దట్ సర్జరీ అనేది షుడ్ నాట్ డూ మోడర్న్ సర్జరీస్, ఎన్ని మస్ట్.
0: ఇప్పుడు ఈ సర్జరీ చేసే విధానానికి ఏదైనా కానీ, అంటే లాప్రోస్కోపిక్ అయినా ఓపెన్ సర్జరీ అయినా, ఈ ప్రొసీజర్ మాత్రం కామన్
1: సార్.
0: అయితే మరి కుటుంబ సభ్యులు ఏ రకంగా వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ కానీ ఏ రకంగా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటారు?
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద సర్జరీ, తర్వాత ఏంది ఏం జరుగుతూ ఉంది అనే దానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఇంకా వాళ్ళే చెప్తారు సార్, సర్జరీ చేసేయండి సార్, మాకు చేసేయండి సార్ అని వాళ్ళే ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేదమ్మా ఇవన్నీ పరీక్షలు చేయాలా, చేసిన తర్వాత ఇచ్చేయాలా అని చెప్తాము. అంటే కొంత ఎందుకంటే ఇవన్నీ పరీక్షల వల్ల ఏమవుతుందంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది పేషెంట్కి. కాస్ట్ అనేది ఇంత మునుపు అంటే అది స్కానింగ్ కూడా లేనప్పుడు మామూలుగా డైరెక్ట్గా క్లినికల్ ఎగ్జామినేషను, హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్లోనే చాలా వరకు మనకి కంక్లూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు
0: పెరుగుతుంది. అదే అంటే మోడర్నైజేషన్ పెరిగే
1: కాస్ట్ కూడా
0: కాస్ట్
1: అంటే తప్పదు సార్.
0: అదే సార్, ఇప్పుడు డాక్టర్ గారు ఈ అనస్థిషియా ఇచ్చేటప్పుడు మేము కన్సెంట్ తీసుకుంటాము, పేషెంట్ అలాగే కుటుంబ సభ్యుల అంగీకారం అని అంటారు. అంటే ఏమన్నా ఒక్కొక్కసారి ఎక్కువ అవడం, దానివల్ల ఏమన్నా దుష్పరిణామాలు ఏమన్నా వస్తాయని ఏమన్నా ఉంటుందంటారు?
1: ఎందుకంటే ఈ కన్సల్ట్ అనేది డెఫినెట్గా తీసుకుంటాము. ఇప్పుడు వీడియో కౌన్సిలింగ్ కూడా ఉంటుంది సార్. ఇప్పుడు పేషెంట్ ఎందుకంటే మనం అన్ని ఏ టు జెడ్ ఉండి చెప్తాము, వాళ్ళు మాకు చెప్పలేదంటారు ఒక్కోసారి, కాబట్టి అట్లా లేకుండా ఇప్పుడు వీడియో కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా వరకు మనకి ఎవరైనా కానీ చెప్పినా కానీ వీడియో కౌన్సిలింగ్ తీసుకున్నారంటే మనం వాళ్ళు చేసేయచ్చు. ఇక్కడ సపోజ్ మీరు చెప్పేది ఏమైనా రిస్క్ ఏమైనా జరిగినప్పుడు, అట్లా రిస్క్ జరిగినప్పుడు ఎందుకంటే మనం తెలుస్తుంది సార్ అది పేషెంట్ కండిషను. ఇప్పుడు ముందు సర్జరీ చేసే ముందే చెప్పేస్తాం వాళ్ళకి, అయ్యా ఇది 50-50% ఛాన్స్ ఉంది, దాని అంతకన్నా మనం చేయలేదు, మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత భగవంతుని ప్రార్థించుకోండి మేము చెప్పేస్తాం. దాన్ని బట్టి ఇంకా వాళ్ళు సరే ఏదైతే కానీ సార్ ఏం చేస్తాము, మీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ కాదు అని నిర్ణయానికి వస్తారు ఇప్పుడు. కానీ మన వీడియో కౌన్సిలింగ్ మాత్రం మస్ట్ సార్ అది.
0: అయితే మరి డాక్టర్ శ్రీధర్ గారు, ఈ సర్జరీ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు?
1: ఫుల్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ సార్. ఫస్ట్ పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి ఎంటర్ అయినప్పటి నుంచి లోపల ఎందుకంటే అంతా ఎవరైతే ఎసెప్టిక్ ప్రికాషన్స్తోనే చేస్తాము. తర్వాత ఇంకా పేషెంట్కి స్క్రబింగ్ అయితేనే కానీ, తర్వాత ఇంకా స్టాఫ్ మనకి అసిస్టెంట్స్ అన్నీ పక్కగా చూసుకొని, తర్వాత బాగా అన్ని మాస్క్లు అన్నీ వేసుకొని దానికి సపరేట్గా ఫుల్ ఎసెప్టిక్ ప్రికాషన్స్తోనే చేసి చాలా వరకు పేషెంట్కి బాగా నీట్గా ఇబ్బంది లేకుండా తర్వాత ఇది చూసి మనం చేస్తూ ఉంటాం సార్.
0: అయితే మరి డాక్టర్ గారు, ఈ సర్జరీ అయిన తర్వాత కోలుకోవడానికి ఎంతసేపు పడుతుంది అంటారు? అంటే ఒక్కొక్క సర్జరీకి తేడా ఉండుండొచ్చు. అయితే సర్జరీ అయిన తర్వాత సాధారణంగా ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు?
1: అదే సార్, సపోజ్ అబ్డామినల్ సర్జరీ వేసుకుందాం సార్ ఎగ్జాంపుల్. సో అబ్డామినల్ సర్జరీకి మెయిన్గా అబ్డామినల్ రిలేషన్ ఇంటెస్టైనల్ సర్జరీ అనుకోండి, ఇంటెస్టైనల్ సర్జరీ అంటే బౌల్ మూమెంట్స్ చూస్తాం సార్. అది బౌల్ మూమెంట్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఓవరాల్గా ఆలోచిస్తాం, ఎందుకంటే మొటిలిటీ ఆఫ్ ద బౌల్ ఉండాలి. ఆ మొటిలిటీ ఆఫ్ ద బౌల్ ఉంటే ఫ్రీగా ఉంటుంది, ఇంకా తీసుకునే ఆహారం వాటర్ ఏమన్నది ఫస్ట్ వాటర్ యాడ్ చేస్తాం సార్, లిక్విడ్ డైట్. దాని తర్వాత సెకండ్ డే నుంచి సాఫ్ట్ డైట్ ఇస్తాము, దాని తర్వాత నుంచి సెమీ సాలిడ్ సాలిడ్ డైట్, అట్లా థర్డ్ డే నుంచి బాగా రికవర్ అవుతుంది.
0: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రధానంగా ఇట్లా అపెండిసైటిస్ అని అనుకుంటే ఆ వ్యక్తికి షుగర్ వ్యాధి కానీ ఇట్లా హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఎటువంటి

0: జాగ్రత్తలు తీసుకుంటారు?
1: అదే సార్, వాటిని కంట్రోల్ పెట్టుకుంటాం సార్. వాటిని ఇంజెక్షన్ రూపంలో అయితే ఫస్ట్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇంజెక్షన్ రూపంలో కంట్రోల్ పెడతాము. లేకపోతే ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటే అండర్ కంట్రోల్ ఉంటే అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం సార్, అదే సరిపోతుంది. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ ఒక ట్యాబ్లెట్ రూపంలో వాడుతున్నాడు, కంట్రోల్లో ఉంది, 150, 250, 200 లోపల ఉంటుంది షుగర్, అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఎక్కువ ఉండి అబ్నార్మల్ 300, 400 ఉండింది అనుకోండి, వాటిని ఇన్సులిన్ హ్యూమన్ యాక్టివేటెడ్ ఇన్సులిన్ వేసి దాన్ని కొంచెం తగ్గించుకొని ఆ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ పోస్ట్ ఆపరేటివ్గా ఒక 1-2 weeks అటు ఇచ్చుకుంటూ లెవెల్ మెయింటైన్ చేసుకొని అంటే ఊండ్ హీలింగ్కి ఇబ్బంది లేకుండా దానికి ట్రై చేస్తాం సార్.
0: ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు అది గాయం మానటం ఏమైనా లేట్ అవుతుందంటారు, ఇలా షుగర్ వ్యాధిగ్రస్తులకి శస్త్రచికిత్స చేస్తే?
1: అంటే మామూలుగా వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది సార్, కాకపోతే ఇంకా మనం చేసుకుని మెడికేషన్స్ కూడా వాడుతూ ఉంటాము పొజిషన్ బట్టి. మెజారిటీ ఇబ్బంది లేకుండా చేయాలనే మన తపన
0: సార్. బేసిక్గా ఇప్పుడు డయాబెటిక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకి సాధారణంగా కాళ్ళకి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని ఏ రకంగా మీరు ఇబ్బంది లేకుండా చూస్తారు?
1: మంచి క్వశ్చన్ సార్ అది. ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ సార్ అది, ఎందుకంటే ఇప్పుడు డే బై డే డయాబెటీస్లో ఇప్పుడు టోటల్గా మోర్ దెన్ సపోజ్ 100 మెంబర్స్లో ఒక 50 to 50 కాదు సార్, ఇంకా మోర్ దెన్ 60 to 70% డయాబెటిక్ పీపుల్స్ వస్తున్నారు. వాళ్ళలో కొంతమంది ఒక పర్సంటేజ్ ఒక పీపుల్ 30 to 40% వచ్చి, ఎందుకంటే కొంచెం నెగ్లెక్ట్ వల్ల, ఈ నెగ్లిజెన్స్ వల్ల ఏమవుద్దంటే డయాబెటీస్ పెరుగుతూ ఉంది. ఈ డయాబెటీస్ పెరిగిన దానివల్ల ఏమవుద్దంటే కాంప్లికేషన్స్, అంటే పెరిఫరల్ న్యూరోపతి అని వస్తుంది, తర్వాత వాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్, అది మైక్రోవాస్కులర్ డిసీజెస్. దానివల్ల అంటే ఫుట్లో న్యూరోపతీస్ వస్తాయి, పెరిఫరల్ న్యూరోపతి, తర్వాత ఈ ఆర్టెరియల్ డిసీజెస్, ఈ రెండింటి వల్ల సర్క్యులేషన్ తగ్గుతుంది అనమాట, కాళ్ళలో సెన్సేషన్ తగ్గిపోతుంది. ఈ సెన్సేషన్ తగ్గిపోతే సపోజ్ చిన్న దెబ్బ తగిలినా కానీ వాళ్ళకి తెలియదు అనమాట, సపోజ్ గుళ్ళకు పోతూ ఉంటారు, గుళ్ళలో మధ్యాహ్నం ఒకసారి పోయినప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది, ఆ టైం మనకే కాళ్ళు సరసరస కాలిపోతూ ఉంటారు, ఆ టైంలో వాళ్ళకి తెలియదు అనమాట, ఫిర్గా నచ్చేస్తారు, ఆ నచ్చేసినప్పుడు బబ్బులు ఏర్పడిపోద్ది. దాన్ని అట్టే వదిలేసి ఏమవుతుందంటే జస్ట్ గ్రాడ్యువల్గా షుగర్ ఏంటంటే అది మీడియా ఫర్ బ్యాక్టీరియా అనమాట, సో ఎంటర్ అయిపోయేసి ఈ ఫుట్లో వచ్చి 4 layers ఉంటాయి సార్ ఫుట్. ఒకసారి బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయిందంటే సెప్సిస్ వచ్చేస్తే ఆ ఫుట్ లేయర్స్ లోపల స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత సామాన్యంగా ఇంకా డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు పైన వరకు అట్టు క్లీన్ చేసుకోవడము, తర్వాత ఎట్ చేసుకోవడం అట్టు చేసినా కానీ మానదు అది సామాన్యంగా. అందుకని మేము ఎప్పుడు కూడా పేషెంట్ చెప్పేది ఏంటంటే మీరు ముఖాన్ని ఎంత ఫ్రీగా ఎన్నిసార్లు ముఖం కట్టుకుంటారో కాళ్ళు కూడా అదే విధంగా శుద్ధంగా పెట్టుకోవాలి. ఎక్కడైనా పోయేటప్పుడు గొడవకు పోయేటప్పుడు కూడా, గొడవకి ఎప్పుడు పోయేటప్పుడు సాయంకాలంగా పోండి, ఎండకు పోబాకండి, చెప్పులు ఇంట్లో కూడా చెప్పులు వేసుకోండి, బయట కూడా చెప్పులు వేసుకోండి, ఇంటికి ఒకటి బయటకు ఒకటి, ఎందుకంటే అటుంటే బెటర్గా ఉంటుంది, కొంచెం ప్రివెన్షన్గా నేను చెప్పేసాను. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్గా మేము చేయాల్సింది ఇంకా మళ్ళీ డాప్లర్ చేసుకోవడము, తర్వాత రొటీన్ టెస్టులు చేసుకోవడము, తర్వాత రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేసుకోవడము, తర్వాత ఏ లెవెల్లో ఉంది అని చూసుకొని. సో ఎందుకంటే దాన్ని అట్టే కానీ వదిలేసి ఏమవుతుంటే ఫర్దర్గా స్ప్రెడ్ అయిపోయేసి ఆంపిటేషన్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి, కాళ్ళు కూడా తీసే అవకాశాలు, సెల్యులైటిస్ వచ్చి తర్వాత సెప్సిస్లో పోయేసి అది కానీ ఇంకా సెల్యులైటిస్ ఇంకా ఫర్దర్గా సర్క్యులేషన్ వెళ్ళిపోయి
0: కూడా శరీరం స్ప్రెడ్
1: అవుతుంది, అంటే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ వచ్చి అక్కడ ఆంపిటేషన్ దాకా చేయాల్సి వస్తుంది.
0: సో ప్రాణాపాయం కూడా ఉంటుంది
1: డెఫినెట్లీ సార్, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. ఈ సెప్సిస్లో బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోయేసి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ వచ్చేసి సో అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి.
0: కాబట్టి ఆ డయాబెటిక్ ఫుడ్ అది మీరు అన్నట్టు ముఖం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము, కాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోవాలి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాళ్ళు కాలుతాయి, అది కానీ తెలియదు,
1: తెలియదు న్యూరోపతి,
0: అది
1: పెరిఫెరల్ న్యూరోపతి,
0: నొప్పి తెలియదు కాబట్టి మనకేం లేదులే,
1: నాకేం తెలియదు, నాకేం కాలేదు.
0: కాబట్టి అక్కడ జాగ్రత్తగా
1: ఉండాలి.
0: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డయాబెటిక్ మూలాన ఈ కాళ్ళ వరకైనా ఇంకా మిగతా అవయవాలు అంటే మన పైకి కనబడకుండా కూడా లోపల నుంచి కూడా ఏమన్నా?
1: అదే సార్, న్యూరోపతి అండ్ ఆర్టీరియల్ డిసీజెస్. సో ఆర్టీరియల్ వెజల్స్ నేరోయింగ్ అవుతుంది, తర్వాత సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఫుట్ ఎగ్జాంపుల్ ఫుట్టే తీసుకుంటున్నాము, ఫుట్ వరకు ఫుట్ సప్లై చేసి ఆర్టీరియల్స్ నేరో అయిపోతాయి సార్, అది సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సర్క్యులేషన్ తగ్గిపోతే ఇంకా ఉండ్ కూడా సరిగా, ఎందుకంటే ఆక్సిజన్ సప్లై దానికి ఉండదు కదా, దట్ నేచురలీ ఉండ్ హీలింగ్ డిలే అయిపోతుంది. ఇంకా ఫర్దర్గా బ్యాక్టీరియా స్ప్రెడ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఎన్ని యాంటీబయాటిక్ ఇచ్చి ఉండ్ డిబ్రేట్మెంట్ చేసి తర్వాత ఇంకేమైనా స్క్రీన్ డాప్లు చేసి అన్నీ చేసి అన్నీ చేసినా కానీ ఒకసారి ఇప్పుడు అనేది చాలా కష్టం అవుతుంది సార్. అది అట్టాటికి మ్యాక్సిమం చేస్తాము, లిమ్ సేవింగ్ యాటిట్యూడ్లోనే ఉంటాం మేము, తర్వాత ఇంకా తప్పదంటే ఇంకా మళ్ళీకి చేయాల్సి వస్తుంది.
0: అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డయాబెటిక్ ఫుడ్ అన్న దాని తర్వాత ఎక్కువగా ఇప్పుడు మనం వింటూ ఉన్నాము మోకాళ్ళ కీళ్ళు మార్పిడి శస్త్రచికిత్స అని అంటున్నారు, ఇది అసలు అవసరం అంటారా, ఏ పరిస్థితుల్లో అవసరం అవుతాయి అంటారా?
1: కీళ్ళ మార్పిడి అంటే ఇది ఇదే సార్, మెయిన్గా

0: ఆర్థరైటిస్ వల్ల ఇది వస్తుంది సార్. ఇది వెయిట్ ఒబేసిటీ సార్, మెయిన్గా ఒబేసిటీ,
1: అధిక బరువు మూలం,
0: అధిక బరువు మూలం వల్ల ఒబేసిటీ వల్ల వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు చేసే ఉద్యోగము, తర్వాత దానివల్ల ఏంటంటే స్టేజెస్ ఉంటాయి సార్, అది ఆస్టియోఆర్థరైటిస్ స్టేజెస్ వల్ల స్టేజ్ 1, 2, 3, 4 అని వస్తుంటుంది. ఈ స్టేజెస్లో ఏమవుతుందంటే జాయింట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఉంటుంది సార్, కుషన్ లాగా ఉంటుంది అనమాట, ఇన్ బిట్వీన్ ఆర్టిలర్ కాండైల్స్ కుషన్ లాగా ఉంటుంది. ఆ కుషన్ అనేది గ్యాడ్లో టేర్ అవుతూ ఉంటుంది, ఏదైనా ఇంజురీ అయినా కానీ, ఇంజురీ తర్వాత ఇన్ఫెక్షన్స్, తర్వాత మళ్ళీ ఇంకెక్కడన్నా అదర్ రీజన్స్, సో మెనీ రీజన్స్ ఉంటాయి సార్, బ్లడ్లో సర్క్యులేషన్లో ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత ఒక ఆర్థరైటిస్ వల్ల సో ఆ జాయింట్ సర్ఫేస్ బాగా కంప్లీట్గా అరిగిపోతాయి అనమాట, పేషెంట్ కింద కూర్చోలేడు. కొంతమంది ఏంటంటే అంటే ఇప్పుడు అంతా యూరోపియన్ మోడల్ లెటిన్ అయిపోయింది సార్,
1: అవును
0: అది అయితేనే కొంచెం సేఫ్గా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఒక ఏజ్ వచ్చేస్తే యూరోపియన్ మోడల్ లెటిన్ వాడితేనే మంచిది సార్, ఎందుకంటే అదర్వైజ్ ఎందుకంటే జాయింట్స్ కూర్చొని లేసేది అరిగిపోతున్నాయి, లేకపోతే పేషెంట్స్కి ఇబ్బంది. కాబట్టి బెటర్ ఒక ఏజ్లో వీఆర్ సజెస్టింగ్ యూరోపియన్ మోడల్ లెటిన్ పెట్టుకోండి అని చెప్పేస్తా ఉంటాను.
1: ఇండియన్ టైప్ కాకుండా
0: పెట్టుకుంటే మీరు ఆర్థరైటిస్ ఇది అడిగారు కదా జాయింట్ రిప్లేస్మెంట్ గురించి. జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ప్రొసీజర్స్ అదే సార్, స్టేజెస్ చెప్పాను కదా సార. స్టేజ్ 3 తర్వాత అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మెడికేషన్స్ వాడతాము, తర్వాత గుజ్జు వచ్చేదానికని ట్రీట్మెంట్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి సార్ వైద్యము, అది వాడతాము. తర్వాత కొన్ని ఎక్సర్సైజ్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఈ క్వాడ్రిసెప్స్ మజిల్స్ వీక్ అయితే కూడా అట్రాక్టివ్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మజిల్ స్ట్రెంగ్త్న్ అయితే ఆ జాయింట్ అది ఆర్థరైటిస్ కూడా కొంచెం తగ్గుతుంది. సో ఇంకా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషను, డైట్, ఒబేసిటీ తగ్గించుకోవడము, అది తగ్గించుకుంటూ చేసుకోవాలి. ఇంకా కొన్ని స్టేజ్లో అంటే డైరెక్ట్గా ఒక ఇంజెక్షన్ కూడా ఒకటి వేస్తారు, ఇంట్రాక్లర్ మరియు అంటే ఇంట్రాక్లర్ ఇంజెక్షన్ కూడా, స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఒకటి వేస్తాము. ఇంకా నెక్స్ట్ స్టేజెస్ దాటితే నెక్స్ట్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు సార్. నీ రీప్లేస్మెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది, చాలా మందికి మన హాస్పిటల్ కూడా నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు.
1: ఇప్పుడు ఇలా మనం స్వతహాగా జన్మత వచ్చినాయి కాకుండా ఇట్లా ఆర్టిఫిషియల్ మరి జాయింట్స్ పెట్టడం మూలాన జీవన విధానం ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందంటారు
0: సార్? కంప్లీట్గా ఆ దాంట్లో సఫర్ అయ్యేదానికన్నా మనం ఈ ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకొని లైఫ్ స్టైల్ మార్పు చాలా ఇప్పుడు జరుగుతున్నాయి సార్, అది నెంబర్ ఆఫ్ కేసు జరుగుతుంది.
1: చాలా మంది
0: క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకు కావాల్సింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ సార్ అది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఎంతకాలం హ్యాపీగా లైఫ్ లీవ్ లీడ్ చేసామా అనే దాని గురించే చూస్తున్నారు పేషెంట్లు. కాబట్టి ఎవరైనా కాదు పేషెంట్ కాదు ఎవరైనా కానీ మనం కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దానికోసమే డాక్టర్ల దగ్గరికి వస్తుంటాం సార్. మినిమం ఒక 15 ఇయర్స్ నుంచి 15-20 ఇయర్స్ దాకా నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఇబ్బంది
1: చేసుకోవాలి. అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు ఇట్లా నీ రీప్లేస్మెంట్ తర్వాత డయాబెటిక్ ఫుడ్ ఈ తర్వాత మనకి ఎక్కువగా మనం వింటూ ఉన్నది ఈ హార్ట్ సర్జరీ కూడా బైపాస్ అంటారు, తర్వాత స్టెంట్ అంటారు, ఇట్లాంటి వాటిల్లో ఈ శస్త్రచికిత్స ఏ రకమైన పాత్ర పోషిస్తుంది అంటారు
0: సార్? ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది సిస్టమిక్ డిసీజ్ సార్, టాప్ టు బాటము తలకాడి నుంచి మైక్రోవాస్కులర్ డిసీజ్, మైక్రో మ్యాక్రోవాస్కులర్ ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు పోతాయి సార్, రెటినైటిస్, తర్వాత డయాబెటిక్ రెటినోపతి వస్తుంది, కళ్ళలో బాగా రెటినా మొత్తం ఇదైపోతుంది, తర్వాత అక్కడ చిన్న చిన్న వాస్కులర్ వచ్చి అక్కడ హిమరేజెస్, రెటినల్ హిమరేజెస్ వస్తాయి. కాబట్టి అక్కడ నుంచి ఇంకా డెఫినెట్గా ఇంకా కొరనరీ హార్ట్ డిసీజ్, అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా హార్ట్లో వెజల్స్, వాటిలో అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ వల్ల మనకు మెయిన్గా సప్లై చేసే ఆ మూడు వెజల్స్, రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఏరియా డిసెండింగ్ ఆర్టరీస్, అవి క్లోజ్ అయిన దానివల్ల మనకి హార్ట్ అటాక్లు రావడము, దానికి స్టెంట్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో దాన్ని బట్టి ఇంకా కార్డియాలజిస్ట్లు దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు సార్, ఈ పేషెంట్కి స్టెంట్ సరిపోతుందా, తర్వాత ఇంకా వేరే సార్ వేరే ఇంకా బైపాస్ చేయాలనేది అవుతుంది సార్. సర్జరీ రూపంలో ఇప్పుడు ఈ స్టెంట్ రూపం, స్టెంట్లే ఎక్కువ జరుగుతున్నాయి, బైపాస్ సర్జరీస్ కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ కూడా వచ్చాయి సార్, కొన్ని మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అని వచ్చాయి, దాంతో రోబోటిక్ సర్జరీస్ ద్వారా కూడా ఇప్పుడు కార్డియాక్ బైపాస్ కూడా చేస్తున్నారు.
1: అంటే ఓపెన్ చేయకుండానే
0: కూడా టెక్నిక్స్ వచ్చినాయి సార్,
1: హార్ట్
0: కూడా వచ్చినాయి సార్, అది కూడా బాగానే హెల్ప్ఫుల్గా ఉంది.
1: తర్వాత మరి డాక్టర్ గారు ఈ బ్రెయిన్ సర్జరీస్ కనుక మనం పరిశీలిస్తే మరి మెదడులో ఏవో కణితులు ఉన్నాయి సర్జరీ చేయాలి అని అంటారు, అది ఏ రకంగా అవసరము, అవసరమైనప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు మీరు తీసుకుంటారు?
0: ఇది మెయిన్గా సింప్టమ్స్ సార్, ఇది మెయిన్గా సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ ఒకసారి తెలియదు అనమాట మెయిన్గా కొంతమందికి, ఈ తలలో ఉండే సింప్టమ్స్ ఒకసారి పేషెంట్కి తెలియకుండానే స్టేజెస్ దాటిపోయింటారు సార్, ఇది కొన్ని స్టేజెస్ దాటిపెట్టి అబ్నార్మల్ స్టేజెస్ వచ్చేసి తర్వాత ఫైనల్ స్టేజ్ ఫిట్స్ వచ్చే ఫిట్స్ కానీ, తర్వాత ఇంకా హెడ్ ఏక్లు రావడము, తర్వాత గిడ్డీనెస్ రావడము, కళ్ళు పైకి పోవడము, మూతి పక్కకు రావడము, లైట్ ఫిట్స్ లాగా అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఫిట్స్ ఆ సింప్టమ్స్ వచ్చినప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం, ఎంఆర్ఐలో మనకు బయటపడతాయి, ఎంఆర్ఐలో బయటపెడితే అప్పుడు మనం చూస్తాం సార్ డిఫరెంట్ డిఫరెంట్ ఏమున్నాయి బ్రెయిన్లో, దేనివల్ల వచ్చింది, దాంట్లో ఎన్నో ఎన్నో రీజన్స్ ఉంటాయి సార్, అది కొన్ని ఇన్ఫెక్టివ్ రీజన్స్ ఉంటాయి, ట్యూబర్క్లోసిస్ రీజన్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఇన్న ట్రా

0: మా ఎప్పుడైనా మనకు తెలియకుండా ట్రివియల్ ఇంజురీ జరిగినా కానీ తలలో ఏమైనా చిన్న క్లాట్లు ఏమైనా ఉండొచ్చు, తర్వాత ఏమైనా ట్యూమర్స్ అనే ఉంటాయన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కొన్ని మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చేటి కొన్ని ఉంటాయి సార్, కొన్ని సర్జికల్ రిలేటెడ్గా ఉంటాయి. ఈ సర్జికల్ రిలేటెడ్ దానికి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత మ్యాక్సిమం దానికి మినిమం స్టీరియోటాక్టిక్ న్యూరో సర్జరీస్ అని ఉంటారు సార్, స్మాల్ బర్హోల్కి వేసి అక్కడ వరకు ఫోకస్ చేసి తీసేటి ఉంటాయి. తర్వాత దాంట్లో కూడా కొన్ని బినైన్ మ్యాలిగ్నెంట్ కూడా ఉంటాయి సార్. బినైన్ అంటే ఈజీగా సర్జరీ చేస్తే హ్యాపీగా నార్మల్ కండిషన్కి వచ్చే కండిషన్స్ ఉంటాయి. కొన్ని సర్జరీ చేసినా కానీ దానివల్ల ఏంటంటే ఎఫెక్ట్స్ వస్తాయి, సీక్లెస్ వస్తాయి. ఆ సీక్లెస్ని ప్రివెంట్ చేయడానికి మినిమల్ యాక్సెస్, ఎందుకంటే మొత్తం బ్రెయిన్లో అంతా మొత్తం రిమూవ్ చేయలేదు సార్, అది ఒక పార్ట్. సపోజ్ పెద్ద గడ్డ ఉంటే దాన్ని కొంతవరకు చెక్కేసి తీసేసి తర్వాత మిగతా సపోర్ట్ థెరపీ ఇచ్చుకొని మెయింటైన్ చేసుకొని కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చేదానికి ట్రై
1: చేస్తారు. అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు కొత్తగా లేజర్ సర్జరీ అని అంటున్నారు, ఇది ఏ రకంగా చేస్తారు?
0: లేజర్ సర్జరీస్ కొన్ని రకాలు ఉంటాయి సార్. ఈ డెర్మటాలజీ ప్రొసీజర్స్లో కొన్ని ఉంటాయి, తర్వాత ఐస్లో యాగ్ లేజర్స్, తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి సార్. లైట్ యాంప్లికేటెడ్ ఎనర్జీ రేడియేషన్స్ అన్నీ ఉన్నాయి సార్. అది లేజర్ అనేది అది చాలా హెల్ప్ఫుల్ సార్. అది కూడా కంట్లో కొన్ని మైక్రో అన్యూరిజమ్స్, తర్వాత కొన్ని అటువంటి ప్రొసీజర్స్ అన్ని చేయడానికి లేజర్సే మెయిన్ చేస్తున్నారు సార్, యాగ్ లేజర్స్ అనేది. తర్వాత ఇంక వేరే అదర్ ప్రొసీజర్స్ వచ్చి ఇంకా ఫిస్టుల ఆపరేషన్స్ కూడా లేజర్స్తో చేస్తారు,
1: లేజర్
0: ఫిస్టుల ఆపరేషన్స్. తర్వాత ఇంకా అది మెయిన్గా, తర్వాత మిగతా ఇంకా డెర్మటలాజికల్ ప్రొసీజర్స్ యూజ్గా చేస్తాను, డెర్మ ఆపరేషన్స్, తర్వాత లేజర్ ఫేస్లో కాస్మెటిక్ సర్జరీస్ వాటికి లేజర్ ఉపయోగిస్తారు.
1: స్కార్స్
0: పడకుండా చిన్న చిన్న ఉంటాయి సార్. అది మ్యాలిగ్నెంట్స్, ఇది పిగ్మెంట్స్, ఆ పిగ్మెంట్స్ పోవడానికి కూడా డెర్మ ఆపరేషన్స్ అట్టే నీట్గా
1: టాటూస్ ఏమైనా ఉంటాయి
0: పోవడానికి కూడా చేస్తున్నారు సార్. అవి వాటికి బాగా ఉపయోగపడుతున్నాయి.
1: అయితే మరి డాక్టర్ శ్రీధర్ గారు, మీరు ఈ సర్జరీ ఈ శస్త్రచికిత్స రంగంలో ఈఎస్ఏ హాస్పిటల్ నుంచి తర్వాత ఇప్పుడు మీరు సొంతంగా ఉంటూ ఎంతో చాలా పేషెంట్స్ని ఎంతోమందిని చూస్తుంటారు, ఈ శస్త్రచికిత్స పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలు చాలా ఉన్నాయి, ఈ ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా ఉందంటారు?
0: అదే, ఇది ప్రతిదీ కూడా మనకి పేషెంట్ ఇప్పుడు ఉండే కండిషన్స్లో కొంతమంది ఏంటంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటుంటారు సార్. పేషెంట్స్ కూడా ఒక డాక్టర్ దగ్గరికి వస్తారు, ఆ డాక్టర్ ఏం చెప్తారో చూస్తారు, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర పోతారు, ఆ డాక్టర్ దగ్గర చూస్తారు. సో ఇంకా రెండు చేసుకొని వాళ్ళు ఫైనల్గా వాళ్ళు కన్ఫర్మేషన్కి వస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు చాలా వరకు బెటర్గానే ఉంది, ఎందుకంటే ఈ డాక్టర్ ఏం చెప్తున్నాడు, ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడు. సో ఈ డాక్టర్ రెండు డాక్టర్ ఒకటే చెప్తే దిగేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్, తర్వాత ఇన్సూరెన్సెస్, వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఉందా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉందా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి అవి చూసుకుంటున్నారు. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది మస్ట్ సార్. ఇన్సూరెన్స్ చేసుకుంటే హ్యాపీ పేషెంట్, ఎందుకంటే ఎవరికి ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. అంటేటప్పుడు ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకొని దాన్ని బట్టి లీడ్ చేస్తే బెటర్గా ఉంటుంది లైఫ్. ఎందుకంటే అమెరికా అటు చోట 100% ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. మన ఇండియాలోనే ఇంకా ఇన్సూరెన్స్ చేసుకున్న పర్సన్స్ చాలా తక్కువ, 15%, 20% కూడా తక్కువ, ఇంకా తక్కువ ఉన్నారు కాబట్టి అది పెరగాలి. పెరిగితే చాలా వరకు హ్యాపీగా ఉంటుంది.
1: ఇప్పుడు మరి డాక్టర్ గారు, ఏదైనా ఒక వ్యాధి వచ్చి దానికి శస్త్రచికిత్స ప్రిస్క్రైబ్ చేసి ఇలా చేసుకుంటే మంచిది అనే దానికి ఒక టైం ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, చేసేస్తారు. ఏదైనా ప్రమాదాన బారిన పడి ఎమర్జెన్సీ ప్రొసీజర్లో మీరు శస్త్రచికిత్స చేయాలి ఈ వ్యక్తికి అని అన్నప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
0: ఇమీడియట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్, మేము డయాగ్నోస్ చేసుకుంటాం ఫస్ట్. ఏంది డయాగ్నోస్, ఎట్లా ఉంది? సపోజ్ ఇంజురీ అయింది అనుకోండి, ట్రామా అయింది, అబ్డామినల్ ఇంజురీ అయింది,